0: ఏదో శ్రీగంధాదానెలవీడు.
1: ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
1: ఎస్ సార్, బిసి బిసి పలావ్ తినకొళ్ళత కార్యక్రమాన కేళ ఎంజాయ్ మాడి సార్.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ.
1: ఎస్ సార్. ఓకే, మొత్తం కరే తెగెత్తుకొళ్ళోణ. నమస్కార. హలో హలో హలో హలో హలో. ఓకే, కరెక్ట్ ఆయ్తు, మొత్తం కరే తెగెత్తుకొళ్ళోణ. నమస్కార.
2: హలో,
1: నమస్తే.
2: నమస్తే మేడం, కాల్ కట్ ఆగిబిడ్తుకస్మికవాగి.
1: ఇర్లే సార్, పరవాగిల్ల, నో ఇష్యూ. మత్తె కరే సిక్తల, మత్తె కరే సిక్తల్వా, ఖుషియా?
2: హలో
1: సార్, నీవు సిగ్నల్ ఇరో ప్లేస్ బర్బేకు. తుంబా గాలి సౌండ్ తుంబానే కేళ్స్తా ఇదే శబ్ద. ಅನಂತರಾಜು ಸರ್ ಸಿಗ್ನಲ್ ಇರೋ ಪ್ಲೇಸಿಗೆ ಬಂದು ಕರೆ ಮಾಡಿ ತುಂಬಾ ಬೇರೆ ಬೇರೆ ತರ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ತುಂಬಾ ಕೇಳ್ತಾ ಇದೆ. ಮತ್ತೊಂದು ಕರೆ ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. ನಮಸ್ತೆ.
3: ನಮಸ್ತೆ ಮೇಡಮ್.
1: ನಮಸ್ಕಾರ ನಾಗರತ್ನ ಮೇಡಮ್, ಹೇಗಿದ್ದೀರಿ?
3: ಸೂಪರ್.
1: ಎಸ್, ಇದೇ ಖುಷಿಲಿ ಯಾವ ಗೀತೆನ ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀರಿ?
3: ಇದು ವಿಜಯನಗರದ ವೀರಪುತ್ರ ಅಂತ.
1: ಓಕೆ.

0: అవును బాయికోసి నీరు బుట్రలా నీగిరి కాబుట్టాను
1: ఆడినాక ఒసి దమ్మిర్లే రిదమ్మిర్లే శిష్య ఎడేటా కలే.

0: ఇచ్చిపోతూ ఏంటి
1: పూర్తి గ్రహం సామాన్యం కొనేవా అనుకుంటే నిందలా ఆగి నీవెల దుఃఖి జనం నంగే కవి పాగి
0: ఆయన నిమిషం
1: కవి తనక సాక్ష్యం చూడి
0: మాట్లాడలేదు
1: నానడి చెప్పడు అత్తోళ్ళు అత్తి తాత్య తీసుకున్నాను నా మోహన్కింత ఇవ్వలే హెచ్చట్టు భాస్కర్ అంతూ పుస్తు బిడ్డ నాకు పంచాయతీ లైబ్రరీ పోయింది నన్ను యారు కరీల కేడి కలిసిల్ల రంజు ఇద్దు పరాడే గమన్యాగా
0: అల్ల అవును హొడి నిల్లా
1: నీను అవుతే బాచిడి
0: ఆయన నిమిషంలో నా బెనద
2: ఇంకా